వక్రతుండ మహాకాయ సూర్యకోటి సంప్రభా నిర్విధినం కురు మే దేవ సర్వకార్యషు సర్వదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పారబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః.